శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ పరదాయ సురాత్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సుధియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారే స్త్రిపురంతకారే భానోసి భూమి సతో బుధస్స గురుస్త శుక్రస్త నిరాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.